0: తిలక వర్ధన టెక్స్టైల్స్
1: ఫినిషింగ్ వహలక్ లెస కలర్ అప్లో వెజబెనా
2: సిప్ పెదగని కల్పవతి అవలక్షణ నోవి ఓయత్ వాలే.